0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి విఎం రవిప్రభ, శ్రీమతి విఎం ఈశ్వరీల నాదస్వర యుగళం వింటారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కొత్తకోట సిద్ధప్ప. కార్యక్రమంలో ముందుగా వినండి వరవల్లభ రమణ హంసధ్వని రాగం ఆదితాళం జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన.
2: Listen to a Carnatic classical Nadaswaram duet by Srimati V.M. Ravi Prabha and Srimati V.M. Ishwari. They are accompanied on Dolu by Sri Kottakota Siddappa. Srimati Ravi Prabha and Srimati Ishwari begin their recital with a composition of G.N. Balasubramaniam, Varavalla Bharamana, in Rag Hamsadhwani set to Adital.

0: ఇప్పుడు వినండి కోరిన వర మొసగుమయ్య రామప్రియ రాగం రూపకతాళం పట్నం సుబ్రహ్మణ్య రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, కోరిన వర మొసగుమయ్య, ఎన్ రాగ్ రామప్రియ, సెట్ రూపకతాళం.

0: వెంకటాచల నిలయం సింధుభైరవి రాగంలో పురందరదాసు కీర్తన ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ పురందరదాసు కీర్తన వెంకటాచల నిలయం ఎన్ రాగ్ సింధుభైరవి సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి విఎం రవిప్రభ, శ్రీమతి విఎం ఈశ్వరీల నాదస్వర యుగళం వింటున్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కొత్తకోట సిద్దప్ప. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాగరత్న మాలిక చే రీతిగౌళ రాగంలో త్యాగరాజ స్వామి కృతి రూపకతాళం.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ నాదస్వరం డ్యూయట్ బై శ్రీమతి విఎం రవిప్రభ అండ్ శ్రీమతి విఎం ఈశ్వరి. దే ఆర్ అకంపెనీడ్ ఆన్ డోలు బై శ్రీ కొత్తకోట సిద్దప్ప. శ్రీమతి రవిప్రభ అండ్ శ్రీమతి ఈశ్వరి కంటిన్యూ దేర్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి రాగరత్న మాలికచే ఇన్ రాగ్ రీతిగౌళ సెట్ రూపక్తాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి చేసిన దెల్ల మరచితివో తోడి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి
1: శ్రీమతి రవిప్రభ అండ్ శ్రీమతి ఈశ్వరి కంక్లూడ్ ది రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి చేసిన దెల్ల మరచితివో ఎన్ రాగ్ తోడి సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింత వరకు శ్రీమతి విఎం రవిప్రభ శ్రీమతి విఎం ఈశ్వరీల నాదస్వర యుగళం విన్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కొత్తకోట సిద్ధప్ప. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ నాదస్వరం డ్యూయట్ బై శ్రీమతి విఎం రవిప్రభ అండ్ శ్రీమతి విఎం ఈశ్వరి. దేవేర్ అకంపెనీడ్ ఆన్ డోలు బై శ్రీ కొత్తకోట సిద్ధప్ప. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి కడప
1: ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you will be listening to vocal recital by Madurai Sri T N Seshagopalan, supported on violin by Sri M Chandrasekhar and on mrudangam by Sri T K Murthy.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎం చంద్రశేఖర్, మృదంగం శ్రీ టికే మూర్తి.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ వర్ణం వనజాక్షి ఇన్ రాగ్ కళ్యాణి సెట్ టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా వనజాక్షి కళ్యాణి రాగంలో వర్ణం వింటారు ఆదితాళం.

0: You have listened to a Tyagaraja Kruthi, Bagayanayya, in Chandra Jyoti, set to Adithaal.
1: Meerintha varaku, Bagayanayya, Chandra Jyoti Ragam, Adithaalam, Tyagaraja Swami Kruthi Vinnaru.
0: You are listening to Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you are enjoying vocal recital by Madurai Sri T.N. Seshagopalan.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గానం వింటున్నారు.
0: నౌ లిసన్ టు అనదర్ త్యాగరాజ కృతి, ఎందుకు దయరాదురా, ఇన్ రాగ్ తోడి, సెట్టు మిశ్ర జాపుతాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఎందుకు దయరా

0: Until now, you have listened to a Tyagaraja Kruti, Enduku Dayaradura, Enraag Thodi, said to Ms. Richa Puthaal. Merintha Varaku, Tyagaraja Swami Kruti, Enduku Dayaradura, Thodi Ragam, Ms. Richa Puthaalanlo Vinnarum. Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you have enjoyed vocal recital by Madurai Sri T. N. Seshagopalan, supported on violin by Sri M. Chandrasekhar and on Rudangam by Sri T. K. Murthy. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గానం విన్నారు. వాద్య సహకారం వైలిన్ శ్రీ ఎం చంద్రశేఖర్, మృదంగం శ్రీ టీకే మూర్తి. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.